జయ జాన స్మరణ కర్మం సఫోకట్ నెచ్చో కర్మం తో నానక్ నెచ్చో త్యావే బిన్ సద్గురు వాట న పావే పౌడీ కపడు సువామనా ఛడ్ దునియా అందర జావనా ਮੰਦਾ ਚੰਗਾ ਆਪਣਾ ਆਪੇ ਹੀ ਕੀਤਾ ਪਾਵਣ ਹੁਕਮ ਕੀਏ ਮਨ ਭਾਵਦੇ ਰਾ ਭੀੜੇ ਅੱਗੇ ਜਾਵਣਾ।